0: ఎక్కడ
1: భక్తుండు పలిమూరన్న అది వాళ్ళు వెళ్ళాలికో పలిమూరన్న
2: Hey, I'm Spencer Jeans and you're listening to AAA Murray Country.